0: హలో
1: హలో సార్
0: మిస్టర్ గారు
1: లేరత్తా భద్రావతిందా కేశవ సార్
0: కేశవ రే నిమ్ ఇష్టం ఫిలిం యావదు
1: కదంబ ఫిలిం ఇందా
0: హా
1: యామిని ఆ సంగీత సార్
0: యాకి ఇష్ట ఫిలిం ఉంది మీకు
1: ఆ ఫిలిం అల్లి విష్ణువర్ధన్ అవరు పోలీస్ ఆగిర్తారే హంగాగి సార్
0: ಅವ್ರು ಪೊಲೀಸ್ ಹಾಕಿರೋ ಫಿಲ್ಮ್ ಬಹಳ ಇದೆಯಲ್ಲ
1: ತುಂಬಾನೇ ಇದಾವೆ ಅದರಲ್ಲೂ ಅವರಲ್ಲಿ ರಿಟೈರ್ಡ್ ಆದಾಗ ಅವರು ಕೆಲಸ ಕಳ್ಕೊಡ್ತಾರೆ ಗೊತ್ತಾ ಅವರಿಗೆ ಸಸ್ಪೆನ್ಸ್ ಆಗಿ ಪೊಲೀಸ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ
0: ಓಕೆ ಓಕೆ
1: ಹಂಗಾಗಿ
0: ಆಯ್ತು ನಿಮ್ಮ ಹಾಡು ಕೇಳೋಣ ಧನ್ಯವಾದ.